హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ దిహులోక ఉజాగర రామదూత అతులిత బల ధామ అంజని పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ బజరంగి కుమది నివార సుమతి కేసంగి కంచన భరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాతి వంత